0: కైసాను ఇన్ని హిడిని పిక్కర్పించదు ఇన్ని హిడిని పిక్కర్పించదు
1: మో రాజా హుసు తిని పోని తిను రాని ఉన్నే చకే ఖాండు చుట్టే కహాని బనౌలా పిసే సామి కరి కరి విసే తిని కస్తు తిను పాని అప నచాం న పర పర చాని చాని మన నచిక అవకా కిన హుచ పాని పాని పోసే ఠాక్ కిత గచ అప సోహ నే పోహ కి మన మిలే సాతి మల రోజ నే పోహ కి